నల్లగియవు కొయ్యగి గట్టిగు సంగి తిట్టిగున్నట్టు ఉవగు ఇను కటిగి తేగున్నీ కొయ్యలి నమ్మిక్ సక్కయాక్ తిట్టిల్లుట ఉవగు నల్లగియంగిన్ను పియుయునిక్ ఇప్పిన్యాని కక్టిట్టి సోమ్మ కావుయమ తిట్టిల్లు నిలు పిమ్మగయునింగిన్ని ఉవట్టిన్ను కొయ్యలి నమ్మిక్ సక్కయాక్ తిట్టి కట్టక్టుట నల్లగియట్టిన్ను పిగ్గనంగిన సౌసూమియొక్ నుటానిక్ పిఖటితాగున్నాం నివు పిగిలమిట అకౌగియం నోర్లుటి నలలుటి ఉప్పలుని ఇసివాగ్లుటి టునుయి టుకిలియట్టిట్టార్లుగు అగ్గటి హసుచిల్లుగి ఇస్తిఫా రోవే ఇప్పే కొత్త రంగిన్నోళ్ళకి.